కృష్ణ కృష్ణ బోల్నాలాయి పరగైనా హైమోలా కృష్ణ కృష్ణ భజదా భజదై మనకో పరదా కోలా భవజాల పారీజా

కృష్ణ బందా బందై ప్రాణ మేరో జావో ప్రాణ మేరో ఉడి జావో దివ్య ధామ